0: వానగి తో గరం మసాలేదార్ ఖాటి మిఠి వానగి గరం మసాలేదార్ ఖాటి మిఠి వానగి
1: తారా బాప్ నో మాల్షి గానే
2: అరే